ఏ గోరే గాల తందాన, ఏ రేషమి బాల తందాన, ఏ సోలా సాల తందాన, ఐ తేరే ఖయాల తందాన. ఏ గోరే గాల తందాన, ఏ రేషమి బాల తందాన, ఏ సోలా సాల తందాన, ఐ తేరే ఖయాల తందాన. హమ్ తేరే తేరే తేరే చాహనే వాలే హై, హమ్ కాలే హై తో క్యా హువా.